మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మదత్మా సర్వభూతత్వ తస్మై శ్రీ గురవే నమః. జయ జగన్నాథ్, జయ జగన్నాథ్, జయ జగన్నాథ్. ఆకాశవాణీర అగణిత శ్రోతాగణకు పవిత్ర బాహుడా యాత్రా అవసరే పవన శ్రీక్షేత్రరు అనేక శుభేచ్ఛా ఏవం అభినందన. ప్రణామ శ్రోతాబంధు. అఖిళ బ్రహ్మాండనాథ పరమాత్మా పరంబ్రహ్మ భక్తజన వత్సళ కరుణా వరుణాళయ పతిత పవన మహావహంకర ఆజి బాహుడా యాత్రా. ఆజి రథయాత్రార నవమ దివస, ఆషాఢ శుక్ల దశమీ తిథి. ఏ దినర మహాత్మ్య సంపర్కరే స్కంద పురాణ కహుచంతి, నవమ్యాం బాసయే దేవాన్ తేషు ప్రాతః సమృద్ధిమత్ దక్షిణాభిముఖీ యాత్రా విష్ణు రేషా సుదుర్లభా. అర్థ హెలా నవమ దివసరే దేవతా మానంకు రథరే బసైవ. ఏహి ప్రాతః అత్యంత సమృద్ధివాన్ ఏ దక్షిణాభిముఖీ విష్ణు యాత్రా అత్యంత దుర్లభ. కెతే కాళరు శబర ద్వారా పూజిత దారు దేవతా విశ్వావసుర నీలమాధవ బాట దే ఆమపై దారు బ్రహ్మరే రూపాంతరిత హోయచంతి. కెతె రాజా కెతె విద్వాన్ సాధుసంతంకర అత్యంత మహనీయ విచారర ఏ హోచి ఫళ. ఆమె మనే

0: సముపాసతే శివ ఇతి బ్రహ్మేతి వేదాంతినో బౌద్ధా బుద్ధ ఇతి ప్రమాణపటవః కర్తేతి నైయాయికా అర్హన్ నిత్యత జైన శాసనరత కర్మేతి మీమాంసకాః స్వయంభో విదధాతు వాంఛిత ఫలం త్రైలోక్యనాథో హరి. ఏకమాత్ర సేహ్య పురుష జో పురుష సు వేదేషు పౌరుషం సూక్తం. వేదరే పురుష సూక్త హలా సర్వశ్రేష్ఠ. కాకి నా లిఖిచంతి జం శైవా సముపాసతే శివ ఇది. అనేక సంప్రదాయ అచ్చి తా భితరే గోటె శైవ సంప్రదాయ, సేమానంకర ఆరాధ్య అవుచంతి శివ, ఆ ప్రభు మధ్య అవుచంతి శివ. హరి ఏం హరంక భితరే కౌణసి భేద నథాయే. బ్రహ్మేతి వేదాంతి నహ, ఏ మహాప్రభుకు వేదాంతి వాళ్ళ సేమే బ్రహ్మ బిలికి కహంతి. ఏం బౌద్ధా బుద్ధ ఇది బౌద్ధ ధర్మావలంబీ మనే యాకు హి బుద్ధ బిలికి కహంతి. ఇయ అవుతుంది సాక్షాత్ బుద్ధ బిలికి బౌద్ధ సంప్రదాయ ఉద్ఘోషణా కరంతి. ఏం ప్రమాణ పటవ కర్తేతి నైయాయికా, షడ్ దర్శన మధ్యరే జో న్యాయ దర్శన రహిచి సె న్యాయ దర్శనర మూల ఉత్స హౌచి కర్తా. తేణు ఇయ అవుతుంది సెయి న్యాయ దర్శనర మూల ఉత్స కర్తా. ఏం అర్హన్ నిత్యత జైన శాసనరతా, జో మనే జైన ధర్మావలంబీ సేమన అర్హత్ బిలికి ఆకు కహంతి. ఇయ అవుతుంది తాంకరి ఆరాధ్య అర్హత్, జే అర్హత సి అవుతుంది శ్రీ జగన్నాథ మహాప్రభు. ఏం కర్మేతి మీమాంసకా, మీమాంసా దర్శనరే భగవానుకు కర్మీ బలి జో కుహజాయ్, ఇయ అవుతుంది సెయి కర్మీ. ఏ హి సబు కర్మర ప్రతిపాదక, ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మా కర్మాధ్యక్షః సర్వభూతాధివాసః సాక్షి చేతా కేవలో నిర్గుణశ్చ. ఏయి సేయి మహాప్రభు వేదాంత వేద్య మహాప్రభు, ఆజి నర చేష్టాం ఉపాదాయ హరిశ్చరతి భూతళే. తేణు ఆజి ఆమమాన పాఖరే ఆమమాన ధన్య కరివాపై ఆమ ఏయి మాటికు అంగీకార కరి ఏయి మాటికు ధన్య కరి సే ప్రతివర్ష ఆసుచంతి ఏబం ఆముకు దర్శన దైకరి ముక్తి ప్రదాన కరుచంతి మోక్షదాత జనార్దన. ఏయి జో రథయాత్రటి కరుచంతి ఏయి రథయాత్రరే సే కణ కణ కామ కరుచంతి. దౌర్భాగ్యం కిళ దూరయన్ సుమనసాం అభ్యర్థితం పూరయన్ పాపిష్ఠా నివ తర్జయన్ సకృతిను భక్తానివా వర్జయన్ జాడ్యం నిర్దళయన్ శుభాని కళయన్ నానంద ముదుబేళయన్ పశ్య శ్రీ జగదీశ్వరో విజయతే శ్రీ నంది ఘోషో పరే. వర్తమాన ఆమె నెయ్యిబా ఏక ఛోట విజ్ఞాపన విరతి.
1: జయ జగన్నాథ. ରଥଯାତ୍ରା ଅବସରରେ ଆପଣମାନଙ୍କୁ ହାର୍ଦ୍ଦିକ ଶୁଭେଚ୍ଛା. ଲକ୍ଷ ଲକ୍ଷ ଭକ୍ତଙ୍କର ସୁସ୍ଥ ଏବଂ ସୁରକ୍ଷିତ ଦର୍ଶନ ପାଇଁ ସ୍ୱାସ୍ଥ୍ୟ ଏବଂ ପରିବାର କଲ୍ୟାଣ ବିଭାଗ ବ୍ୟାପକ ପ୍ରସ୍ତୁତି କରିଛନ୍ତି. ପୁରୀ ବଡ଼ଦାଣ୍ଡ ଏବଂ ପ୍ରମୁଖ ସ୍ଥାନରେ 8 ଅତ୍ୟାଧୁନିକ 10,000 ବିଶିଷ୍ଟ ଚିକିତ୍ସା ଶିବିର, ଯଥା ପୁରୁଣା ରଘୁନନ୍ଦନ ପାଠାଗାର ନିକଟରେ, ନୀଳାଦ୍ରି ଭକ୍ତ ନିବାସରେ, ଜଗନ୍ନାଥ ବଲ୍ଲଭ ପାର୍କିଂ ପରିସରରେ, ବଗଲା ପରିସରରେ, ମାର୍କେଟ ଛକ ମ୍ୟୁନିସିପାଲିଟି ମାର୍କେଟ କମ୍ପ୍ଲେକ୍ସ ସାମ୍ନାରେ, ଭୋଳାନାଥ ବିଦ୍ୟାପୀଠଠାରେ, ବସ୍ଷ୍ଟାଣ୍ଡରେ, ରେଳ ଷ୍ଟେସନ ମୁଖ୍ୟ ଫାଟକ ସମ୍ମୁଖରେ ବ୍ୟବସ୍ଥା କରାଯାଇଛି. ତା ସହିତ 30 ପ୍ରାଥମିକ ଚିକିତ୍ସା କେନ୍ଦ୍ର, ପ୍ରତ୍ୟେକ ଶିବିରରେ ବିଶେଷଜ୍ଞ ଡକ୍ଟର, ନର୍ସ, ପାରାମେଡିକାଲ କର୍ମଚାରୀ, ଅକ୍ସିଜେନ, ଇସିଜି, ଜରୁରୀକାଳୀନ ଔଷଧ ଓ 24 ସେବା ଉପଲବ୍ଧ. ଗୁରୁତର ରୋଗୀଙ୍କ ପାଇଁ ମୁଖ୍ୟ ଚିକିତ୍ସାଳୟରେ 300 ଅଧିକ ସଂରକ୍ଷିତ ଶଯ୍ୟା, ଆଇସିୟୁ, ବର୍ନ ୱାର୍ଡ, ଅପରେସନ ଥିଏଟରର ବ୍ୟବସ୍ଥା ରହିଛି. ଭକ୍ତମାନଙ୍କର ତୁରନ୍ତ ସେବା ପାଇଁ 82 ଆମ୍ବୁଲାନ୍ସ ସହ ସ୍ୱତନ୍ତ୍ର କରିଡର ଓ ପ୍ରଶିକ୍ଷିତ ଦଳ ପ୍ରସ୍ତୁତ ଅଛନ୍ତି. ଆପଣଙ୍କ ସୁସ୍ଥତା ଆମର ସର୍ବୋଚ୍ଚ ପ୍ରାଥମିକତା.
2: ସ୍ୱାସ୍ଥ୍ୟ ଓ ପରିବାର କଲ୍ୟାଣ ବିଭାଗ, ଓଡ଼ିଶା.
0: ଜୟ ଜଗନ୍ନାଥ, ଜୟ ଜଗନ୍ନାଥ, ଜୟ ଜଗନ୍ନାଥ. ମୁଁ କହୁଥିଲି ମହାପ୍ରଭୁଙ୍କର ଏ ଯୋଉ ଯାତ୍ରାଟି ଅନୁଷ୍ଠିତ ହେଉଛି, ଏ ଯାତ୍ରାରେ କ'ଣ କ'ଣ ହେଉଛି, ଭଗବାନ କ'ଣ କରୁଛନ୍ତି? ଆରେ ଭଗବାନ ଯେତେବେଳେ ଆସୁଛନ୍ତି, ଆଜି ତ ବହୁତ ଅଞ୍ଚଳ କ୍ଷିପ୍ର ଗତିରେ ମହାପ୍ରଭୁ ଆସୁଛନ୍ତି. ଉପେନ୍ଦ୍ର ଭଞ୍ଜ ଲେଖିଛନ୍ତି, ପାଦ ନାହିଁ ସେ ଯେ गमन।

వినుకొచ్చింది 100.4 ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో కటక్ తెలిసి తెలుదా. స్టూడియో గంటలు సమయ వర్తమాన్ రతి నాట్ అవచి 19 మినిట్ అవయాసహిత ఆరంభ చేసి కార్యక్రమ అబుల స్మృతి. ପୁରୁଣା ସ୍ମୃତି କେବେ ହସାଏ ତ ପୁଣି କେବେ କନ୍ଦାଏ, କିନ୍ତୁ ସବୁଦିନ ଜୀବନ୍ତ ହେଇ ରୁହେ, ଏମିତି ଜୀବନ୍ତ ହେଇ ରହିଥାଏ ଆମ ମନରେ ସବୁଦିନ ପାଇଁ. ଆଜି ଅବୁଲା ସ୍ମୃତି କାର୍ଯ୍ୟକ୍ରମରେ କଥା ହେବା ଆମ ମନରେ ସେମିତି ଜୀବନ୍ତ ହେଇ ରହିଥିବା ଗୋଟିଏ ଚଳଚ୍ଚିତ୍ର ବିଷୟରେ, ଯେଉଁ ଚଳଚ୍ଚିତ୍ରରେ ନଥିଲା ମେଲୋ ଡ୍ରାମା, ଥିଲା ଯଦି କେବଳ ପ୍ୟୋର ଲଭ୍.